ఆడి మా తమ్మి వనే కొన్న మా తాబురా మీదిలో కొన్న బ్రాహిం కబులి వనే ఉల్లేన్ కనుబుదిరా కొన్ను కనుబు అల్లి వైదిరా ఉన్న నగరం.